థ్యాంక్ యూ. పిల్ల పిల్ల పిల్ల పిల్ల తెలుగు పిల్ల, నీ ఎద్దు కదు ముజీ నొట్టు ఎలా ఈ మిఠాయి తొట్టి.